0: అలాగల హుద్ద జూబువ లైలా రాజన జబుదాగ్ని రుచిత సిరిచెద్ కిలా
1: ఆని దండా బెంగళ మాత్ర సిర్ కరైలా
0: ఆని మాత్ర కుల ధావత గీలా తురిను కచ్చ జవ
1: ధర్ల తిజ్జ హతాలాని దరదర వడి
0: ఆని మహారాజ్యా
1: సొత్తయా
0: దరదర వడ ధూ ఠూను తు రాజ మహారాలా
1: ఆని మా
0: ఆని కై బోల్తు సొతా
1: దా
0: సొతా రీను కాలా
1: కైలా లౌతా బోలైలా
0: నేత్ పాపడు తు భోగ దేశ్ తేలా పైజి మలా బర్కా
1: నైతా
0: नाही तर काय बरं होणार नाही बर का
1: एवढा बोलता ना
0: आणि सोलापूर जिल्ह्यात व सांगुला या तालुका
2: सोलापूर जिल्ह्यात व सांगुला या तालुका
0: तालुक्याच्या बाजूला हो तालुक्याच्या बाजूला
2: तालुक्याच्या बाजूला हो तालुक्याच्या बाजूला
0: हंगी रेके गावाला म्हण रामू साबू नावाला
2: हंगी रेके गावाला म्हण रामू साबू नावाला
0: गावू माझ डोंगरात आणि केंद्राला हो वो भी गायली केंद्राला
3: श्रोते हो या आत्ताच आपण आकाशवाणी मुंबई केंद्राच्या अस्मिता वाहिनीवरून लोकसंगीताचा कार्यक्रम ऐकलात. सादर करते होते रावसाहेब खर्जे आणि पार्टी. हा कार्यक्रम आपण AIR मराठी या DTH उपग्रह वाहिनी तसंच न्यूज ऑन AIR या मोबाईल ॲपवरून देखील ऐकलात. रात्रीचे 8:30 झाली आहेत. प्रसारित करत आहोत सुगम संगीताचा कार्यक्रम भावधारा. या कार्यक्रमात सुरुवातीला ऐकणार आहोत भीमराव पांचाळे यांच्या स्वरातली ही रचना इलाही जमादार यांची